0: విశ్వకప్లు కలిగి అంటే సుర్జిత్ సింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుల్ బ్యాకప్. 1986 విశ్వకప్లు మొహమ్మద్ షాయిద్ కలిసాయి, అబ్దుత కలికార నాయిత్ ఒరవమ్మ అని అజిత్ పాల్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ సెంటర్ ఆఫ్ ప్యూర్ టోన జంగారు బిరుదును కొడప ఇంకెల్లారూ ఆ విశ్వకప్ దాఖలే అయితే భారతదేశ
1: నడప హాకీ కళిక ఐక్యానయంగ అండ కూటుకు ఆ ఒక తండ గుల్వా రీతిలు ఒక కళిపాకు అయిన ప్రదర్శన ఏది రీతిలు ఉండు నన్ను ఇరదంగ
0: 20-26 విశ్వకప్ ఎఫ్ఐహెచ్ విశ్వకప్ పంద్యావళి 14-30 ఎత్తనే నడప ఈ టూర్నమెంట్ నెదర్లాండ్స్ రా ఆమ్స్వెల్ పిన్య వ్యాగ్నార్ స్టేడియం లో నడప ఇంకొంది బెల్జియం వార్వే స్టేడియం లో నడప ట్విన్ సిటీలో ఇది ఒంది దండు జాగతులు నడపంతది అదట్లు ఈ కురి నంగకు దండు కురి దండు సమవాయిత నడప 16 పురుషంగా 16 మహిళల తండ నడప నడపత్లు నంగకు ఇక నంగ కర్ణాటక తింజి నంగకు విశ్వకప్ కర్ణాటక తింజ పోయేండులు అంత ఇంకా రెండొక్క నంగకు కొడుగర ఇల్లే అన్నోది వరకు అన్ననే కేటండే ఉండి కొడుగుంజి ఎన్నంగు భారత హాకీ కళికార ఇల్లే అన్నోదు కూడా ఇదే సమయత నంగు ప్రస్తావనే అప్ప అచ్చి ఈ కురి పోనదు ఒక గోల్ కీపర్ ఆసన జిల్లేర అరసికెరే తాలూకు తర గోల్ కీపర్ ఇంకా మోహిత్ అన్న కిడ్న సెలెక్ట్ అయితే ఈ మోహిత్ అన్నకున్న కూడిగే క్రీడా హాస్టల్లే ఆమె కూడిగేలు పడిచే ఇంకా గణేష్ ఇంకా స్థాపన మాడిన కూడిగే స్పోర్ట్స్ స్కూల్లే ఓదితే ఇక్కడ మిన్యక్ బంతు ఇవా ఇందు భారతదేశకు నంబర్ వన్ గోల్ కీపర్ ఐదు కలిప కర్ణాటక ఏకైక ప్రతినిధి అచ్చంగి నంగ నోటకు భారీ జన విశ్వకప్ కలిసింత ఇంకా కొడుగులు ఉండ భారీ నల్ల కలికార కలిసి తీద్దు అచ్చంగి నంగకి ఇక బేజార్ అప్పించి నంగడ ఇచ్చకెళ్ళ నంగ ఇక కౌటుంబిక హాకీకు సుమారు టూర్నమెంట్స్ ఇక్కు ఇది ఎల్లా మార్చేది కర్ణాటక తింజ ఒరే ఒక ప్రతినిధి అయితే అథవా నంగడ కర్ణాటక తింజ భారతదేశ కలిపకు మోహిత్ అన్న ఇంకా ఐకే అయితే ఇది ఎల్లియో నంగకు కొడుగర క్రీడర బగ్గే అతో కొడుగే హాకీర తొట్టిలినో అతో కొడుగే హాకీర నర్సరీనో ఇదెల్ల నోటక నంగ ఎల్లి నంగ ఎడవితో అతో ఎన్నంగ నంగడ కొడుగర మక్క బోరే కర్ణాటక తింజ దారు ఇల్లే అంతన భారీ ఎవరు ఈ జాగ్రత్త నంగ జ్ఞానం పెంచామని చెప్పానంగా
1: కర్ణాటక బుట్టతింగి అదట్లో కొడగు ఈ ప్రదేశ బుట్టతింగి బోరే ఎల్లి జాస్తి హాకీ కళికి ఒత్తు కొడుతుండు
0: ఇక పంజాబ్ హర్యానా బీహార్ ఎల్లలి భారీ రాజ్యత్ భారీ జనకు క్రీడా కళికారా పొరమేడుకొని బందనుండ
1: కొడగన్నంగా చిన్న బయ్య భూవకు కారణం ఎంత
0: పై పోటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగా కొడగుల మైదాన తర కొరత ఇప్పక తమిళనాడులో జూనియర్ వరల్డ్ కప్ హోస్ట్ మాడిచి ఇందిరాగాంధీ టోర్నమెంట్స్ హోస్ట్ మాడిచి బట్ కొడగులు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మైదాన కొడగులు ఇల్లే అన్నంతది పిన్న నంగకు భారతదేశకు ఐక్య శిబిరకు నంగడ మక్క ఐక్య అండిలే నంగడలి ఎచ్చుకో టైంలో నంగ నోడ్చింగి నంగడ తాంత్రిక దోష ఎక్కువ అథవా బోరే బోరే తరతరద నోడ్చింగ్ నంగ కొడుగులు ఆ ఫెసిలిటీస్ లే నంగ ఇక ఫ్యామిలీ టోర్నమెంట్స్ మాడో అతో బోరే ఎచ్చుకో ఇన్విటేషన్ టోర్నమెంట్స్ మాడు ఆచింగి ఫోర్ నేషన్ టోర్నమెంట్స్ కూడా అంతా ఒక నల్ల మైదాన అయితే ఫెసిలిటీస్ ఉండేంగి మాత్ర నంగకు కొడుగుర మక్క మిన్యక్ భారతదేశ కలిపం తక్కు అది కర్ణాటకకు అదొరు అడిపాయి అట్టానే కాప ఇల్లు నంగ ఫెసిలిటీస్ కమ్మి ఉండు అథవా నంగ మక్క క్రీడకి లెసిస్త్ అథవా డిటర్మినేషన్ డెడికేషన్ ఇదెల్లవూ ఇక్కతర మట్టికి ఒక చెరియ బదలావణ కాంబానికే కండను నంగకి
1: ఆచింగ్ ఇదన సరిపడుతు కాపలే ఇక నంగడ దుంబ కళికారంగి ఇల్లే ఉండు దేశకైతే కలిచావు అంగళ కూటిండేంత చింగ మాడు కాప
0: అక్కు నంగ ఇక అక్కలే ఉన్న ఒక 18 ఒలింపియన్స్ ఉండు 11 హాకీలు ఒలింపియన్స్ ఉండు విశ్వకప్ గద్ద ఇంకా కాళయ్య గోవిందన్న ఇంకా ఉండు ఇదెల్లా నంగ నోటొక నంగకు పునర్చేతనే ఆండు తలపాయ తింజి నంగడ హాకీ స్ట్రక్చర్ బొలి ఉండు నంబర్ ఆఫ్ యాస్ట్రఫ్స్ బరుండు ఇక కూడిగేలుండు మడికేరిలుండు పొన్నపేటలుండు ముందు పోరా ఇక నంగకు ఇన్ను అదుంగ అడిపాయత్ల టీత్ బందిత్ నల్ల సేని స్కూల్ ఆడో అథవా సాయి డివైసెస్ ఇతర తరామట్ట తింజ బందిత్ పుదియదాయితో ఒక స్ట్రెంగ్త్ నంగ ఎల్ల ఒలింపియన్స్ ఇంటర్నేషనల్ కల్చర్ సహాయం ఎడుతుండు నంగ ఇదన్న ఒక మిన్యకు కొండపంత ఒక ఫెసిలిటీస్ బరుండు అది బిరి నంగ ఆడంబరకు హాకీ సీమిత ఆయనుండు ఇక్కడ కాలత్లు నంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆయనుండు ఆచంగి అదన అవుట్కమ్ ఎంత నంగకు అది ఒందు ఆన్సర్ కట్ట తాప అదనకుండు నంగ దూరదృష్టిని పెట్టండి నంగడ మక్క భారతదేశ కలికుండా అడిపోయి నంగ టోటల్ ఇదన్న ఫెసిలిటీస్ నంగ చేంజ్ మాడు టోటల్ నంగ థింకింగ్ ఆఫ్ ఫార్ థింకింగ్ ఆఫ్ హాకీ నంగ ఇందు జ్ఞానం పెంచాం చెప్ప అదన మట్టికల్ నంగ ఎల్లియో బయ్యకపోయినుండు అన్ననికే ఇక్కడ దిక్సూచి అన్ననే కండను
1: మక్కడల్లి పురుడెల్లా కమ్మి అయిన ఉండా
0: ఇక్కడ మక్క ఎంత అయినా మోస్ట్ డిసిప్లిన్ ఇక్కడ నంగ సాయి కు డివైసెస్ కు ఇదే డిసిప్లిన్ మోస్ట్లీ కౌంట్ ఆప ఇక అక్కలే నంగ సుమార్ ప్లేయర్స్ కూడా తక్కువ నంగడ మక్కకు అయినా ఒక దూరదృష్టి బెచ్చండ ఇంక భారతదేశ కలికొండ వరతో ఇల్లి నంగడ ఫ్యామిలీ టోర్నమెంట్ ఆడు బోరే క్లబ్ సైడ్ కాపదాడు ఇదనెల్ల నంగ సైడ్కు అదంగు కలిపకయ్యాల ఆప్షన్ కొడుతుండే నంగడ డెడికేషన్.